0: सीबी होलीडे प्रोमो के रहने वालों को, मुसलमान ले व्यू बानियान के रहने वालों को और गावेनाला होटल के रहने वालों को जो बालाक्लावा में पाया जाता है, उनको सूचित कर रहा है कि कल रविवार 14 जून 2026 को सुबह 8 बजे से लेकर 9 बजे तक तथा दोपहर 2 बजे से लेकर सपहर 3 बजे तक बिजली की सप्लाई में कटौती लाई जाएगी। सभी मरम्मत कार्यों के बाद बिना किसी पूर्व सूचना की बिजली की आपूर्ति फिर से जारी कर दी जाएगी। सीबी अपने ग्राहकों के प्रति क्षमा प्रार्थी हैं। तो ये थी कुछ विज्ञप्तियां सेंट्रल इलेक्ट्रिसिटी बोर्ड की ओर से।
1: जिंदगी के अनमोल लम्हे रेडियो मॉरिशस के साथ बालानंदम।
2: శ్రోతలకు విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ మా హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ శనివారం నాడు అలవాటు ప్రకారంగా బాలానందం అనే తెలుగు కార్యక్రమం 45 నిమిషాలకు విశేషంగా మన పిల్లల కోసం ప్రసారం చేస్తాం. పదండి శ్రోతలరా, ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం మంచి మంచి పాటలతో. మన ముద్దు ముద్దు పిల్లలకు, ముద్దు ముద్దు పిల్లలకు ఇంకొకసారి స్వాగతం, నమస్కారం. మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం విని ఆనందించండి.

0: కోసులా స్టూ బెంచ్ ముందు మోహన్
1: టిఫిన్ బాక్సెస్ అద్ది చూడు ఆయన చెయ్యి యూనిఫామ్
0: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
1: లేట్ నైట్ పాలిష్ చెయ్యి కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి
0: డైలీ లేట్ గెట్ అవుట్
1: నైట్ డౌన్ వికెట్
0: హోంవర్క్ ఎస్కేప్
1: డైలీ ఇదే టార్చర్ అండి
0: బిచిలికి బిచిలికి
1: బింబిలికి బిలాబీ

ఇంకొకసారి విశేషంగా మన పిల్లల కోసం మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మన బాలానందమనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం. ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద. పిల్లలు మన జీవితంలో ముఖ్యమైన పాత్ర ఉంటారు కదా. పిల్లల నవ్వులు, పిల్లల చిరునవ్వులు మన జీవితం అమూల్యమైనవి.

పిల్లల అల్లరి జీవితానికి రంగులు అద్దుతుంది. ఇంతేకాక పిల్లలు ఉన్న ఇల్లు ప్రేమతో సందడితో నిండిపోతుంది.

పిల్లలారా, మధ్యాహ్నపు వేళ ఇంకొకసారి గుర్తించుకోండి. బాలానందమనే తెలుగు కార్యక్రమం మీకోసం విశేషంగా ప్రసారం చేస్తాం. మన పిల్లలు ఇంటి వెలుగు కదా, మనకు ఆనందం తెస్తారు. పిల్లలు చిరునవ్వులో స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉంటుంది. చిన్న దారులు చిన్నారుల ఎల్లరి ప్రతి క్షణాన్ని మధుర జ్ఞాపకంగా మారుస్తుంది. పిల్లలు ఉన్న చోట నవ్వులు సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి.

పొద్దు పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఎంతో అమూల్యమైనది. పిల్లల మనస్సు పువ్వులా స్వచ్ఛంగా ఉంటుంది. చిన్న చేతుల్లో పెద్ద పెద్ద కళలు ఉంటాయి. పిల్లల నవ్వు వింటే అన్ని బాధలు మరచిపోతాం. మనం తల్లిదండ్రులం అలాగే జీవిస్తూ ఉంటాము.

మధ్యాహ్నపు వేళ ఎవరెవరో తమ భోజనం చేస్తున్నారు. విశేషంగా మన పిల్లలు ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చారు లేదా ఇప్పుడు వెళ్తున్నారు. సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ, అసలు ముద్దు పిల్లలు దేవుడు ఇచ్చిన అందమైన కానుక. చిన్నారుల ప్రేమకు హద్దులు ఉండవు. అలాగే చిన్నారుల అల్లరి మా ఇంటి సందడి.

ముద్దు పిల్లలు మధురమైన జ్ఞాపకాలు తెస్తారు, చిన్న నవ్వులు పెద్ద సంతోషాలు. పిల్లలతో ప్రతిరోజు ఒక పండగగా ఒక సందడిగా ఉంటుంది. మా జీవితానికి రంగులు అద్దిన చిన్నారులు, ఇంతేకాక అల్లరి, నవ్వులు, ప్రేమ, ఇదే బాల్యం. పిల్లలారా, మన ఈనాటి కార్యక్రమం బాలానందం అనే తెలుగు కార్యక్రమం ప్రతి శనివారం నాడు మధ్యాహ్నపు వేళ కార్యక్రమం విశేషంగా మీకోసం ప్రెస్

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు మా వందనములు. ప్రస్తుతం మీరు AM2 రేడియో ఛానల్ మీద మీ స్వరాల వేదిక కార్యక్రమం

సాగుతున్నది ఇవాళ మీ చెలిగిరి శాలిని మీకోసం కొన్ని సన్నాయి పాటలు ప్రసారం చేస్తూ మీ శనివారం సాయంత్రపు వేళ ఆనందకరంగా చేస్తుంది. ఈ రాత్రి పూటలో మీరందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తూ నేటి చిట్టి ప్రసారం మొదలు పెడుతున్నా. ఈ ఇంపైన పాటతో వింటూ ఉండండి.

ఈ రోజుల్లో చిరుగాలి ఎంతో చల్లగా ఉంది కదూ. మీరు మిమ్మల్ని బాగా చూసుకోవాలి శ్రోతలు. వేడి వేడి టీ నీళ్లు కాఫీ తాగుతూ మనల్ని వింటూ ఉండండి.

అత్యంత అద్భుతమైన సాహిత్యం, అద్భుతమైన సంగీతం, అమోఘమైన అభినయం రాబోయే పాటలో మీరు అనుభవించవచ్చు. వింటూ ఉండండి, ఆస్వాదించండి ఈ ఇంపైన పాట.

దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మావోడు చాడు మీవోడు చాడు మనవోడు చాడు దించు అళ్ళత ఫోటో ఇళ్ళత ఫోటో ఆల్బమ్ లో అంటించు మరి నాతో దిగిన బొమ్మని బాబు లాకర్ లో దాచుంచు ఏ కుసుక్కున్న ఈ కిసుక్కులు బయటికి వచ్చాయో దెబ్బ

శ్రోతలారా, మన చిట్టి కార్యక్రమాన్ని పూర్తి అవుతున్నది. మీరు మమ్మల్ని విని ఆనందించారని ఆశిస్తున్నా. మీ కమీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.